0: వయమత్ర సమేత గీతాత్రోత్కల సంత.
1: आता हेच तिसरं कडवं आपण तारा बरोबर म्हणूया.